0: అధ్యాహార గడియ హగడ తీరిస్ మినిట్ మీ దివిరాజ్ జగడ ఆల్ మిగనస్ మీద ని బాజ్జర్ హెందన మీద కి ప్రోగ్రామ్ గాల్ మే బాహద కాలం మిగింద మౌదోకి అమిల్ల నఫ్సు దకి లోబ్యు మ కురే విదాన కంత తహకి కొబాహ మీ ఆల్ మే కొమ్మ మీ హకవస్ ఎంగె ముహిమ్ ఎంగెత ఆల్ మే తరి తిబ్బాన్ మిక మహమ వర ఆల్ దన్నవాన్ హమ వర గాబిల్ బేఫ్రం తిబ్బాన్ ఆల్ మే నమియత్ బేరోడ ఉమ్మీద్ కున ఆల్ మే ఎబే బేఫ్రం గాడు ఆల్ మే న ఇవిగిన దానకం దత
1: ಅಲ್ಮೆ ಹಮ ಹುಂತೆರಿನ ಕೀಗ ಕೊರಿಯ ದಾಮ್ ಫೆಶುಮ್ ಗೆ ಕುರಿಂಗ್ ಮಿಕಮ ಗುಳೆ ಗೊತುಂ ಮಿ ದಣ್ಣವಾದನೆ ಖಾಸ ಬೇಫ್ಲಕ
0: ಆದ ಅಲ್ಮೆ ಗೊತುಂ ಮಿ ದಣ್ಣವಾದನೆ ಗೆ ದೀನಿ ಗೊತುಂ ಅಲ್ಮೆ ವಿಸ್ನಾದನ್ ಜೆ ಬೈ ಕಂತ ತಕ ಬೆ ಗೊತುಂ ಅಶೇಖ್ ಅಬ್ದುಲ್ ಮಿಫ್ಜಾ ಅಸ್ಸಲಾಮು ಅಲೈಕುಮ್ ಮಿಫ್ಜಾ ವಾಲಿಕುಮ್ ಸಲಾಮ್
2: ವರಹ್ಮತುಲ್ಲಾಹಿ
0: ವಬರಕಾತು ವರ ಬಾಜರ್ ಹೆಂದನ ಕೆ ದೆಂಗೆ ತೋ
2: ಆದ ಆದ ಮಿ ಕೋ ಸಮರ ಬಾಜರ್ ಹೆಂದನ ಕಾ
1: ವಲೆ ಕಿನೆ ತೋ ಹಾಲ್
2: ಅಲ್ಹಮ್ದುಲಿಲ್ಲಾಹ್ ವರನಗಳು ಕಿನೆ ತೋ
1: ಶೇಖ್ ಅರಿಹುಂಗ್ ಅಲ್ಗೊಂಡ್ಮೆ ಮಿಯದೇನಿ ಅಮಿಲ್ಲ ನಫ್ಸುದಕ್ಕೆ ಲೋ ಬಿ ವುಮ

అలాగే వెరి రస్కలాక్ హమ కశ్వరం తిమం అలాయ ఎ కమకామెదు ఎంగుమెన్వా కమక ఇబ రస్కలాంగ హద్రతం ఎది దెన్నవుము తిమం అలా సలామ కురవుం ఎది ఇబ రస్కలాంగ హద్రతం వాగి ఎది రక్కాతిరికం లిబ్గన్నమే ఇబ రస్కలాంగ తిమం అలాయ ఫాఫ నుఫుస్సవానమ అది రహ్మెన్ను లవ్వానమ గెల్లెని వెగెంవా మీహంగ తెరెన్ తిమం అలా వెదాహుట్టే.

0: అమీష్, ఆత మీరు జూహకేమి
1: జన మీరు మనతనుంగన్న కొమ్మెచ్చెవెస్ ఏం వేతనుమికేనే ఇవెస్
0: అమరంగళ తిబుని ఏ అబదుస్ ఆని వరద్దాహి వతనే ఏకమకు అగుబుడుక ఉండు దేవెని
1: ఆరి బుణమిన్ను అగుకి వాగను తక్కాశే ఆరి ముట్ట జన పేను తనకు జన కాణి ఓకే
0: ఓకే లవ్
1: ఇతర నుగ సోడకొల్లాగిన్ ఎచ్చే గెనిస్కి మిగుత సాబోలిమా మా సాడియన్ను
0: మిష్కి మిటరస్ వరం ఇగ్గాము మా గస్తవుగి తెరేక మిషాకిగ మిగుత వగుతుకొలం ఏదకొల్లోమ కీవెస్ ఆద సాళిక మికే
1: వెయిట్ ఫిరికలుంగి కొడని వాగను తక్కచ్చే నా గాణ హలో హమద్ దేవునిత
2: మిహిరి హోటల్
1: అలి కుళాల మానిదో దేవునిమ మెసేజ్ కొల్లం ఇమ్మెరంగళెన్ను
2: ఫ్లైట్ లేనిగే వర తమి పహుని ఆదవణి హోటల్ ఆదవణి ఫతిస్ వణి ఏం పెద్ద మెసేజ్ ను పొరి
1: తీ హమద్ కు ఆదే కవెచ్చి మిహారు అలి ఒఫిహు గ మసకత కణముంద దిదణికి నుని ఏం కమకత్తనిక్క ఏమి మతాహన గుళాను దేవేని మెసేజ్ ఎవెస్ కొన్ను దేవేని
2: ఏహన నూనె మిష్కా వర వర్బలి సఫౌరి నులాహి కు బిజీ కు గణి కమే దూడింది మిష్కా కొంత గతి ఒళెని మీద కొంకమే గోతి
1: ఆరిన్ ఆరిన్ కేకమే ఒళెని ఆరిన్ కొంత కత్త దాంగుణ్ణాని దే మీద మేవుళెని ಶಹಾಯಾಯ್ ಕೊ ಬೇರತ ಶಹಾಯ ಬಾದೆ ಹಮದ್ ದೆ ಮಿವಗುತು ಬಾವಣಿ ಕಾಮೆಕ ಮಿವಳಿ ನಿಮಗುತು ಫಹಂ ಗುಳಾಣಿ ಜಾಣ ಆಳೆ ಕೀನೆ ತತಿಯುಳಿನಿ ಆರು ಫೋನ್ ವಾಹಕ ದಕ್ಕಾದಂದೆ ಮಡುಣ್ಣು ಹೂರೆ ವೇತ ತಾಂಕೊಳೆ ದೂರು ಕಣ್ಣು ಹೂರೆ ವೇತ
0: ఎమ్మె తంకొళ విస్తుర కొనుకున్నాను అమదు గుళాగి గుళే కడిగ అందు విస్తుర కొనుకున్నాను ఆరు బేను మెన్ను ఎమ్మె సుకుంత గవ్వెస్ మీ షహరింగి మతి హాదాన్ని తీక
1: సాబస్ చనాయం హమ తిహావరు వాకను వాణి
0: మిహావరు వాణు ఎస్ ఆరు మేరి మిష్కాయ హెది మొయఫై బుణ్యస్ వారి హమ ఆరు బేను వణి మిష్కాగె దోబీగ దీవానావా
1: తియాహన్న జనాయా దురునువే వేసవబకి ఆరిం అబదుస్ పేనువి ఆరిం దికే దీవానే ఫదెన్ లోబివామీహి అహన్నాయిది ముయవామీహి అది అబదు వివాహకే గుత బునామీహి
0: మిహిరీను మిష్కే ఆషిక్ మిష్కే మజ్నూను

డ్రామాకి స్క్రిప్ట్ లియో ఫతాయ్ కులవాలి ఫాతిమత్ జీనత్. డ్రామా కుళుముగ బావరివి అజీజా ఫారూక్, అలీ హసీన్, ఆయిషత్ నసీమ్, ఫాతిమత్ సమా, అది ముహమ్మద్ షాఫీ.

0: గడి ఫతిహ్ హతరు గడి తిరిస్ మినిట్ మీ దివిరాజ్ చేయగాడు.
1: హిదాయతుగ మగుదాయతు